0: ఎపనస కోరే మన మిసి గలాగా సాఖి గజా ముంగ జనవు దిలా తుపకి పెంగు సరిలా।
1: आदिम जनजातियों, वनवासियों, बस्तरियों, चालुक्य वंशियों का बस्तर,
2: अन्नम देव, पुरुषोत्तम देव, प्रवीर चंद्र भंज देव का बस्तर
1: अधूरा है लोक संस्कृति के बिना,
2: अधूरा है जगन्नाथ संस्कृति के बिना।